0: గారే గారే
1: నరబడసి
0: గారే గారే
1: ఏ సూర బదల
0: గారే గారే
1: ఏ అమ్మక మట్ల
0: గారే గారే
1: ఏ సూర కిదర దినే ఏ సూర ఇన్నాయా అదో
2: ఎక్క చతుర నార అమ చోడగనే

0: గారే గారే
1: జరబడే
0: గారే గారే
1: సూర బదల
0: గారే గారే
1: అమ్మక
0: పట్టారే
1: సూరకి దరే ఎన్నాయాలు
0: ఎక్క చతుర నార
1: అమ్మ చోరగలకి
0: ఎక్క చతుర నార
1: అమ్మ పక్కన కరకలకి.